ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో, దాదాపు 2,600 మంది

ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పురి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి, అహ్మద్ హసన్ కాడియా గుర్తించారు. పట్టాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్కు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించారు.

కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతలు రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టు విలైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణం మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో

0: మహిళా మండలి స్త్రీల కార్యక్రమం. సఖులు, ఈనాటి మన మహిళా మండలిలో ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యురాండ్రు సమర్పించు కదంబ కార్యక్రమం, ఇంకా పాటలు వింటారు. ముందుగా ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యురాండ్రు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం.
1: భగవద్ధ్యానంతో మన మాటల పాటల కదంబ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: విద్యతో పాటు కావలసినవి చెప్తున్నారు శ్రీమతులు మాణిక్యమ్మ సీత. విందామా?
1: ఈ రోజుల్లో పిల్లలు యువత యొక్క విజయానికి విద్యాభ్యాసం మాత్రం సరిపోదు. లోకజ్ఞానం, ఒకరిలో ఒకరికి పరిచయం, ఎదుటి వారికి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని గ్రహించదలుచుకున్న వారిని జాగ్రత్తగా పరిశీలించటం, సృజనాత్మకత, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, ఇంకా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం కూడా అవసరం. నేటి విద్యా విధానంలో కేవలం

0: పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ఆటపాటలు, కళల పట్ల ఆసక్తితో 10 మంది కలిసి పనిచేయటం వలన, అంటే టీమ్ వర్క్, పలు రకాలుగా జీవితంలో ముందంజ వేయగలరు. యువత యొక్క నిజ జీవిత అవగాహనను కూడా పెంపొందించాలి. పరీక్షలలో మార్కులు, అవకాశాల ద్వారాలు తెరవచ్చు, కానీ నైపుణ్యాలు, అనుభవం మాత్రం వారి భావికాల లక్ష్య సాధనకు మరియు 10 మంది చేత శభాష్ అనిపించుకోవటానికి తోడ్పడతాయి.
1: అవును మాణికమ్మ, నిజమే. కానీ వారిని ప్రోత్సహించవలసింది మనమే కదా. ఈ ఆధునికతలో టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఇంటిలోనూ ఇంటర్నెట్, వెబ్ చరవాణి అన్నీ వచ్చేసాయి. కానీ వాటిని మన పిల్లలు సరైన పద్ధతిలో వాడుతున్నారా, తగినట్లు ఉపయోగిస్తున్నారా అని చూడవలసిన బాధ్యత పెద్దలపై ఉంది. అంతేకాదు, పుస్తక పఠనం, వార్తాపత్రికలు చదివి లోకజ్ఞానం వృద్ధి చేసుకోవటం లాంటివి పిల్లలకు అలవాటు చేయాలి.
0: కొన్ని చదువులు ఉద్యోగాలకైతే పలు రకాల భాషలు తెలుసుకోవటం, అవగాహన నైపుణ్యం ఉందా అని కూడా చూస్తున్నారు. పూర్వం వేసవి సెలవులు ఇవ్వగానే హాయిగా ఊర్లకు వెళ్లి ఆటపాటలతో ఆనందించేవాళ్లం. మనసుకు, మెదడుకు కాస్త విశ్రాంతి, ఒత్తిడి లేని సమయం కేటాయించాలి. కాని ఇప్పటి విద్యారంగంలో దూకుడు చూస్తుంటే బడిలో, కాలేజీల్లో చెప్పినది ఇటుక జీవితానికి కావలసినది రెండూ నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉందండి. అసలు జీవితంలో అభ్యాసం అనేది నిరంతర ప్రక్రియ. మన స్వర్గీయ అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది అనంతం అంటూ, అసలు విషయం పరిజ్ఞానం ఎలాంటి వారికైనా విద్యతో పాటు విజ్ఞత, రసజ్ఞత, సమయస్ఫూర్తి తప్పనిసరి. కాబట్టి చిన్నవారైనా, యువతనైనా పెద్దలు తప్పనిసరిగా ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడే పిల్లలకు విద్యాజ్ఞానంతో పాటు విశ్వజ్ఞానం కలుగుతుంది కదా.
1: మాయకేమా, నిజమే. ఆత్మవిశ్వాసంలో, ఆసక్తితో ముందుకు దూకు వెళ్ళాలి. అప్పుడే విజయాలు సులభంగా సొంతం చేసుకోగలరు. విహార, వినోద, తీర్థయాత్రలు గాని, బంధుమిత్రుల ఇంటికి గాని వెళ్ళినప్పుడు సృజనాత్మకత శక్తి, చక్కని గమనింపు పిల్లలకు నేర్పాలి. సరికొత్త విషయాలు చూసి భావనాత్మకంగా నైతిక విలువలు కాపాడుకుంటూ జ్ఞాన నైపుణ్యాన్ని పెంపొందించుకునే విధంగా నేటి పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అన్నింటికీ మూలం చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చాలి.
0: అలాగని పెద్దలు చెప్పింది మౌనంగా తలవూపటం కాదు. మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తును ఉన్నతంగా పరిస్థితులను ఏ పని ఎప్పుడు సరిచేసుకోవాలో తెలిసేలా రూపొందించాలి. క్రమ పద్ధతిలో చేస్తే చెడు ఆలోచనలు, అలవాట్లు దరిచేరవు. మానవ జీవితం గాలిపటం లాంటిది, దానిని ఎగరనివ్వాలి. కానీ దారం మాత్రం మన నియంత్రణలో ఉండాలి. అంతే, సరైన పద్ధతిలో ఏ పనైనా చేస్తే సమయం చాలా కలిసి వస్తుంది. టైం లేదు, టైం సరిపోలేదు అనే మాటలకు తావు లేకుండా చేయాలి. పూర్తిగా మనం నియంతలాగా పెంచకుండా దిశానిర్దేశకులుగా మాత్రమే ఉండాలి.
1: కరెక్ట్ గా చెప్పావు. ఇంకా నేను మాత్రం అనే మాట మీద మనం అనే పదం నేర్చుకుంటే పిల్లలకు సగం ఒత్తిడి తగ్గుతుంది. టీం వర్క్ లో ముఖ్యమైన అంశం నలుగురి ఊహలతో ఎప్పటికీ ప్పుడు తనని తాము సర్దుకుంటూ, మార్చుకుంటూ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త మార్గాలు అన్వేషించగలరు. అసలు పిల్లలకు ఓర్పు అనేది చాలా అవసరం. కాస్త తడబాటు, అడ్డంకులు వచ్చినా నిరాశ చెందకూడదు. ఎంత పెద్ద నిచ్చెనైనా కానీ క్రింద నుంచి జాగ్రత్తగా పైకి ఎక్కి గమ్యం చేరుకోవాలి కదండి.
0: అవును సీత, పాత మార్గాలకు నిపుణుల ద్వారా కొత్త మలుపులు అన్వేషించి మార్పును సవాలుగా ఎదుర్కొని ఆవేశమైన, ఆనందమైన కట్టుబాటులో ఉంచుకొని ఎదగాలి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి. తల్లిదండ్రులు మంచి మార్గాలు తాము ఆచరించి పిల్లలకు మార్గదర్శకులుగా మారాలి. సరైన మార్గంలో యువతను పెట్టడం పెద్దల కర్తవ్యం కదా.
1: అసలు సమాజ శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సుకు పాత్రపడ్డ పెద్దల జీవిత చరిత్రలు పిల్లలకు తెలిస్తే ప్రకాశవంతమైన ఆలోచనలు కలుగుతాయి. మన ప్రకాశం పంతులు గారు ఏమన్నారంటే, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై థాట్స్. మన సదాలోచనలే సన్మార్గానికి దారి చూపిస్తాయి. ఇంకా స్నేహితులు, పరిసర ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి యువతను ఆజ్ఞాపించకుండా మంచి మాటలతో జటిల సమస్యలు కూడా పరిష్కరించుకునే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. మంచిగాని చెడుగాని ఎక్కువ సార్లు సూచనలు ఇస్తే వ్యక్తిలో భావాలు మారుతాయి. కాబట్టి మన గమనింపు ఉండాలే కాని నస ఉండకూడదు.
0: అవునండి, పెద్దలు, పిల్లలు యువత యొక్క మానసిక స్థితిని కూడా ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వారికి ఏదైనా ఓటమి గాని ఇంకేమైనా బాధ కలిగించినవి జరిగినప్పుడు ఓదార్పు మాటలు మాట్లాడి మామూలు స్థితికి తీసుకుని రావాలే. గాని చివాట్లు పెట్టడం, కోపంగా ఉండటం చేస్తే మనోబలం తగ్గి విద్య నేర్వటంలో సమస్యలు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ తరం వారితో చాలా జాగ్రత్తగా మలుసుకోవటం అనుభవం ఉన్న మనకు ఎంతో అవసరం.
2: ఇక యువత నడతను చాటి చెప్పే ఈ కవితను చెప్తాను. యువత నడతే దేశ భావికాల బ్రతుకు బాటకు నాంది. ఆ బ్రతుకు బాటలో పెంచాలి పలు రకాల పూతోటలు. ఆ తోటల్లోని చెట్లల్లో పువ్వులు విరబూయాలన్నా, అవి చూసి పున్నమి వెన్నెల నవ్వులు రువ్వాలన్నా, ఇవి చూసి మన భారత జాతి ఖ్యాతి నింగికి ఎగిరి

0: ఆనందించాలన్నా మన యువత నీతికి నిలయమై నిష్కల్మషమై కృషితో నిజాయితీతో నిండినై ఉండాలి. ఒత్తిడిలకు వ్యధలకు వ్యసనాలకు పలు రకాల ఇతర వ్యామోహాలకు దూరంగా అతి దూరంగా ఉండాలి సుమా. జాతి మత కుల విభేదాల కుబుద్ధిని దరికి రానియకుండా సర్వజాతి సమ్మతమే అనే సూత్రంతో ముందుకు సాగాలి. పరాజయం నిరాశ నిస్పృహలను పారద్రోలుతూ సానుకూలంగా సాంఘిక సమస్యలను సైతం సమన్వయంగా పరిష్కరించి సమతా మమతలు వెలిసేలా జీవనయానం సాగించాలి. మానవత్వపు విలువలను కాపాడుతూ మన భరత జాతికి పరిమళాలను వెదజల్లుతూ వర్ధిల్లాలి. అక్షర దీప్తి ఆరోగ్య రక్షణకు అలుపెరగక పాటుపడితే తప్పక ఆనాడే యువత బ్రతుకు బాటలో పున్నమి వెన్నెలలు కీర్తి చంద్రికలు విరబోస్తాయి. ఇప్పుడు మన స్నేహితులు శ్రీమతులు సురేఖ, రమ, నివేదిత, రుక్మిణి, శ్రీలలితలు పాడే నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట ఒకటి విందాం.
1: నన్నెలిసి పెట్టెళ్ళినాడే నా రాజు.

0: ನಾರಾಜು ಮೊನ ತಿರಿಗೋಸ್ತ ನನ್ನಾಡೆ, ನಾರಾಜು ಮೊನ ತಿರಿಗೋಸ್ತ ನನ್ನಾಡೆ.
1: పాతను కొత్తగా చేసి చూద్దాం అంటున్నారు శ్రీమతులు లలితా సుధాకర్, శోభారాజ్, సుశీల. విని మనం కూడా నేర్చుకుందామా?
2: హాయ్ శోభా, నీ పత్ చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చావు?
3: ఈ సంచి అంత బాగుందంటావా? అది పాతదే, దీనికి కొత్త పూసలు అద్దాలు వగేరా కుట్టించి కొత్తదిలా చేసేసాను. మనకు ఆలోచన ఉండాలే గాని ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు. పాత రోజుల్లో చీరలను గాని దుప్పట్లు, ధాన్యపు గొలుసులు ఇలా పలు రకాల పాత వాటికి కాస్త అటు ఇటుగా మార్చి మరలా వాడుకునేవారు. ఏ వస్తువైనా ఏడాది రెండేళ్లు కాగానే పారేయటం అనేది మన పెద్దలకు అస్సలు తెలియదు. ఏ వస్తువైనా పునర్వినియోగం అనేది మన సంస్కృతిలోనే ఉందండి.
4: బాగా చెప్పారు శోభా. మన డబ్బు మన ఇష్టం అని అనుకుంటాం, కానీ కొనే ప్రతి వస్తువు మనం నివసించే భూమి మీద, చుట్టూ ఉన్న పర్యావరణం మీద ప్రభావం చూపుతుంది తెలుసా? మనం వస్తువులపైన మోస్తూ బోలెడన్ని కొంటాం, కొన్నాళ్ళకి అది పాత పడవచ్చు. దానికి కాస్త మెరుగులు దిద్ది మార్పు చేసి కొత్త రకంగా వాడుకోవచ్చుగా. అసలు మన మనసుకు కొనేద్దాం అని అనుకోగానే కొనకుండా కాస్త ఆలోచించి దాని వినియోగం మనకు ఎంత మాత్రం అని ఆలోచించాలి. కొన్ని వస్తువులు చెత్తను పెంచడమే కాకుండా హానికరంగా మారుతాయి.
3: అవునండి, పనికిరాని వస్తువులను లోహం, గాజు, ప్లాస్టిక్ వంటివి రీసైక్లింగ్ ఇవ్వచ్చు. నెల క్రితం పత్రికలో చదివాను, మన పాత వస్తువులను కేజీ లెక్కల్లో తీసుకుని పప్పు, బియ్యం లాంటివి బదులుగా ఇస్తారట. మరికొందరు పాత వస్తువులకు బదులు ఉల్లిపాయలు, కూరలు ఇవ్వటం చూశాను. రద్దు అయిన నోట్లు, చిరిగిన బాగా పాతబడిన వాటిని బ్యాంకుల్లో మార్చుకుంటారని మనందరికీ తెలుసు.
4: అసలు మన దేశంలో కూడా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుస్తున్నాయి. అందరూ ఏ విధమైన పదార్థాలను వ్యర్థం చేయకుండా వ్యర్థానికి ఒక అర్థం చెప్తున్నారు. అసలు చెత్త కూడా సత్తా ఉందని నిరూపిస్తున్నారు. ఎండుటాకులు, కూరగాయ తొక్కల్లాంటి వాటితో సేంద్రియ ఎరువులను తయారు చేసి మొక్కలకు వాడి పూలు, పండ్లు, కూరగాయలు పండించి ఆనందిస్తున్నారు. పొలాల్లో, గ్రామాల్లో కాదు సుమా, అపార్ట్మెంట్లో కూడా ఈ పద్ధతి ఆచరిస్తున్నారు.
3: బాగా చెప్పారండి. నేటి తరం వారు చెత్త నుంచి చేస్తున్న సరికొత్త ప్రయోగాలు చాలా వినూత్నంగా, ప్రయోజనాత్మకంగా ఉంటున్నాయి. పైగా మెదడుకు పదును, ఇటు ఆర్థిక పరమైన ఆదా. అసలు చెత్త ఎక్కువ చేరటం వల్ల వచ్చే క్రిముల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. అంతేకాదు, కాలవల్లో, తటాకాలలో వాన నీరు నిల్వ చేసే వాటిల్లో వ్యర్థ పదార్థాలు వెయ్యడం వల్ల

0: భూగర్భ జలాలు ఊట తగ్గి నీటి ఎద్దడి కలుగుతోంది. పెద్ద చెట్లకు కూడా నీరు అందక ఎండిపోతున్నాయి. మరి చెట్లు తక్కువైతే వానలు కూడా తక్కువే ఉంటాయి. తద్వారా విపరీతమైన ఎండలు.
1: నిజం, ఇంకా తీవ్ర ఎండల ద్వారా మంచు పర్వతాలు కరిగి వాతావరణ మార్పులు, శారీరక అనారోగ్యాలు ఒకటేంటి పలు రకాల సమస్యలు. అందుకే మనం నీటికి కూడా మరలా ఉపయోగించుకుని వినూత్న సాధనాలకు శ్రీకారం చుట్టాలి. ఇంకా వివాహాది శుభకార్యాల్లో ఏర్పడుతున్న వ్యర్థాలు కానీ వంటలు కానీ పంపి సద్వినియోగం చెయ్యాలి. ఇంట్లో ఏ వస్తువునైనా కాస్త రిపేరు రాగానే లేక పాతబడినా కాస్త బుద్ధి ఉపయోగించి అద్భుతమైన కొత్త వస్తువులుగా మార్చవచ్చు కదా. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచం చేయలేనిది ఏదైనా ఉందా?
0: నిజమండి, ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తికి అద్భుత శక్తి ఉంది. నిద్రాణమైన శక్తిని మేలుకొలిపి నిరుపయోగమైనవి కొందరు దాతల ద్వారా లేక కాస్త పైకమించి తీసుకుని తద్వారా వచ్చే వస్తువులు, పుస్తకాలు, బట్టలు సేకరించి పిల్లలకు చదివించడం లాంటి ప్రయోజనమైన పనులు చేయవచ్చు. అసలు మన శరీరంలోని బుర్రనే చాలా మంది అనవసరపు ఆలోచనలతో చెత్తబుట్టలాగా చేసుకుంటున్నారు. ముందు మనలోని కలుషిత భావాలను శుభ్రం చేసుకుని సరికొత్త సమాజ యోగ్యమైన ఆలోచనలతో మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్లు పాత నుంచి కొత్తను చూద్దాం.
1: నిజం, ఇప్పటికే మన దేశంలో చాలా సంస్థలు వ్యర్థాన్ని కొత్త కళ తెచ్చి ఇటు పలువురికి ఉపాధి మార్గం కల్పిస్తూ వ్యర్థాలను వృధా కానివ్వకుండా తద్వారా వచ్చే లాభాలను సమాజాలకు వినియోగిస్తున్నారు. ప్రజలు సంపాదన వ్యామోహంపై ప్రతిదీ మారిపోతుంది. కొన్ని దేవాలయాల్లో పూల నుంచి సువాసనల వెదజల్లే సబ్బులను, పరిమళభరితమైన అగరబత్తులను కూడా తయారు చేస్తున్నారు. మన అందరికీ తెలిసిన విషయమే.
0: మనం మొట్టమొదటిగా పాటించవలసింది ఏమిటంటే అనవసరమైన వస్తువులు కొనకూడదు. పాత చీరలు, బట్టలు ఇవ్వండి. కొన్ని సంస్థలు అవి తీసుకుని వాటితో టేబుల్ మ్యాట్స్, కుషన్ కవర్స్, జాకెట్లు ఇలా ఎన్నో రకాలుగా మార్చి కుట్టి తర్వాత తక్కువ ధరలో అమ్ముతున్నారు. దీని మూలంగా జీవనోపాధిని కల్పిస్తున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా సేల్లో వస్తున్నాయని ఒకటికి బదులుగా 10 వస్తువులు కొని ఇంట్లో కుప్పలు చేర్చకండి. ఈ వ్యర్థమైన ఖర్చు బదులుగా సహాయం చేయండి. పుణ్యం వస్తుంది. మనం అందరం చేయి చేయి కలిపి పాతను కొత్తగా మార్చి చూపిద్దాం.
1: నేటి యువత ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి బంగారం, వెండి, రాగి లోహాలను తీసి సద్వినియోగపరుస్తున్నారు. మనం కూడా మన ఇంట్లోని ప్రతి పాతను కొత్తగా మారుద్దామా?
2: మారుద్దాం. ఇప్పుడు మహిమాన్వితమైన తిరుక్కడుయూరు యాత్రకు వెళ్లారు మన రమా రాజ్కుమార్, చంద్రిక గారు. వారి ద్వారా ఆ విశేషాలు తెలుసుకుందాం.
3: హాయ్ చంద్రిక, రమా. తిరుక్కడుయూరు నుంచి ఎప్పుడు వచ్చారు? ఆ తిరుక్కడుయూరు దేవాలయం అసలు ఎక్కడ ఉంది? ఆ మహిమలు, ఆ విశేషాలు మా అందరికి చెప్తే మేమందరూ శ్రద్ధగా ఇని భక్తితో పాటిస్తాం కదా.
4: ఎంతో విశిష్టత కలిగిన ఈ తిరుక్కడుయూరు దేవాలయం మన చెన్నైకి సుమారు 290 కిలోమీటర్ దూరంలో ఉంది. దక్షిణాదిన వెళ్లిన ట్రైన్ లో మైలాడుదురై గాని సముద్ర తీరంగా వెళ్లే ట్రైన్ లో కారైక్కాల్ స్టేషన్ లో దిగితే అక్కడి నుంచి సుమారు 15-20 కిలోమీటర్ దూరంలో ఈ గుడి ఉంది రుక్మిణి.
5: అక్కడ స్వామివారిని అమృత ఘంటేశ్వరుడు అంటారు. పురాణాల ప్రకారం దేవదానవులు పాల సముద్రం చిలికినప్పుడు మొదట గణపతిని ప్రార్థించడం మర్చారు. అందువలన వినాయకుడు అమృతం రాగానే ఆ కలశాన్ని అపహరించి ఈ క్షేత్రంలో ఉంచాడంట. ఆ కలశమే ఈ దేవాలయ లింగం. అందుచేత శివుడు ఈ సన్నిధిలో అమృత ఘంటేశ్వరుడు అని పేరుతో పూజలందుకుంటారు. ఈ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే గణపతిని కల్లవర్ణ పిళ్ళయార్ అని పిలుస్తారు.
4: అవును రమా, ఇంకా ఇక్కడ జగన్మాత విష్ణుమూర్తి ధ్యానం వలన ఉద్భవించిన సతీ స్వరూపిణి అభిరామిగా దర్శనమిస్తూ మనం కోరే కోరికలు నెరవేరుస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. రాజసరభోజి పరిపాలన కాలంలో ఈ అమ్మవారు అమావాస్య రోజున పౌర్ణమిగా మార్చుటకు తన చెవి పోగులను చంద్రునిపై విసిరినట్లు అభిరామ భట్టర్ తన పాటలలో పాడినట్లు స్థల పురాణం తెలుపుతుంది.
5: అసలు విషయం మరొకటి ఉంది. ఆ ఆదిదేవుడు తన భక్తుడైన మార్కండేయుని సదా 16 సంవత్సరంలోనే ఉండునట్లు వరం ఇచ్చారు. కానీ యమధర్మజు తన కర్తవ్యం నెరవేర్చుటకై మార్కండేయుని యొక్క ఆయుష్ తీరింది అని తెలియగానే యమపాసం ఆ భక్తునిపై విసిరినప్పుడు కాలపాసం శివునిపై వేసినట్లు అయింది. అందుకే లయకారకుడైన శంభుడు యమధర్మరాజుని సంహరించానట. కానీ దేవతలు, భూమాత అందరూ చేరి ముక్కంటిని ప్రార్థించారు. భూమిని కర్తవ్యం లేకపోతే భూలోకంలో ధర్మం న్యాయం లాంటివి ఉండవని వేడుకోగా ఆ దేవదేవుడు మరల యమధర్మరాజుకు ప్రాణం పోసినట.
4: అవును రమా, మనకీశ్వరుని దర్శనం కాగానే అర్చక స్వామి కాల సంహారణ మూర్తి అని భగవంతుని స్వరూపాన్ని మార్కండేయుని దర్శనం చేయిస్తారు. ఆదిదేవుడు యమధర్మరాజునే సంహరించినందున మృత్యుంజయ మూర్తిగా

0: తెలిసిన ఈ స్వామి సన్నిధిలో భక్తులు షష్ఠీయప్త పూర్తి, భీమరథ శాంతి, శతాభిషేకం వంటి శాంతులను అంటే 60, 70, 80 పుట్టినరోజుల దంపత సమేతంగా సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ విచ్చేసి పలు రకాల హోమశాంతులు, కలశ అభిషేకాలు చేసుకుంటారు. అంతేకాదు గోపూజ, అశ్వపూజ, గజపూజలు కూడా చేసి తరిస్తారు. ముఖ్యంగా 63 నాయన్మారు, కుంగలి నాయనార్ మరియు కౌరి నాయనార్లు ఈ పరమశివునికి సేవ చేసి మోక్షం పొందినట్లు ఈ స్థల పురాణం చెబుతుంది.
1: మంచి విషయాలు తిరుక్కడయూరు గురించి బాగా వివరించారు. ఇంకా ఈ క్షేత్రం నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనమేడు అనే పుణ్యస్థలం ఉంది కదా, అక్కడే మార్కండేయుని దేవాలయం ఉంది. అచ్చటనే మార్కండేయుని తల్లిదండ్రులు పరమేశ్వరుని తపస్సు చేసి తమకు కుమారుడు కావాలని కోరిరి. ఈ దేవాలయంలోనే మార్కండేయుడు ఆ విశ్వనాథుని ప్రార్థించినట. మేము కూడా ఒకసారి అక్కడికి వెళ్ళాము. దేవాలయాన్ని దర్శిస్తే ప్రతి ఒక్కరూ దీర్ఘాయుషుతో సకల సౌభాగ్యంతో వర్ధిల్లుతారని ప్రసిద్ధి. అసలు ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో వేకువజాము నుంచే మంగళ వాయిద్యాలతో 60, 70, 80 వయసు గల వారు వధూవరులలాగా చిన్న యువజంటలాగా నవ్వుకుంటూ బంధుమిత్రులతో ఆనందంగా ఉండటం చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. చాలా సంతోషం కదా. అంతేకాదు ఇక్కడ శంఖు చక్ర అష్టదళ పద్మాలు మరియు నవరత్నాలతో పొదిగే ఉండే జల్లెడతో కళ్యాణ దంపతులకి వారి తలపై పెట్టి చిన్న పెద్ద అందరూ కలశ స్నానం చేయించడం చూడటానికి కనువిందుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా మనకు మనసు తేలిక పడుతుంది.
0: ఈ దేవాలయంలో కార్తీక మాసంలో ప్రతి సోమవారం 1008 సంకులతో స్వామికి అభిషేకం చేస్తారు. వైశాఖ మాసంలో మక నక్షత్రం రోజు యమధర్మరాజు సంఫార పూజలు చేయడం కాకుండా చిత్రా పౌర్ణమి పూజలు చాలా విశేషంగా జరుపుతారు. చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయి రమా.
1: అవును చంద్రిక, శ్రీలలిత, ఇంకా విషయం తెలుసా? ఈ పుణ్యక్షేత్రంలో శ్వాసించడం కూడా మన జీవిత కాలం ఆయు ఆరోగ్యాలతో కాపాడుతుంది అంటారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం? మన సభ్యులందరూ కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించి దరిదాపుల్లో ఉన్న తక్కిన దేవాలయం కూడా దర్శించుకుని వద్దామా?
2: చాలా బాగా చెప్పారండి. పరమశివుని స్తుతిస్తూ ఈ కార్యక్రమానికి శుభం పలుకుదాన్ రండి.

ఇంతవరకు ప్రపంచ తెలుగు సమాఖ్య సభ్యురాండు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాం. మన భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం ముఖ్యంగా వాతావరణ సంబంధిత పరిశోధన జ్ఞానం మొదలైన సేవలను మెరుగుపరచడానికి మిషన్ మౌసం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. మిషన్ మౌసం పథకంలో అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి తీవ్రమైన వాతావరణ

పర్యావరణ సంఘటనలను అంచనా వేయడం, అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం, ఖచ్చితమైన వాతావరణ అంచనాల కోసం నెక్స్ట్ జనరేషన్ రాడార్లు మరియు ఉపగ్రహాలు అమలు చేయడం మొదలైన అంశాలు చేర్చబడ్డాయి. వాతావరణ మార్పులు ప్రభావాలను ఖచ్చితంగా అంచనా వేసే సామర్థ్యాన్ని మెరుగుపరిచే మిషన్ మౌసమ్ పథకం యొక్క పూర్తి వివరాలకు https://www.moes.gov.in వెబ్సైట్ను దర్శించగలరు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం విందాం.

ஹலோ, சகோதரே, திருவா உஷா ரமணி. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రోడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనేట్

0: అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగోడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17 తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17 తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్యరథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేరం 12:40 ఆకాశవాణి చెన్నై వానొలి 100.1 MHz FM గోల్డ్ అలే

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిలో తన పలకరింపుతో పాటు సరికొత్త శోభను సంతరించుకొని పవిత్రమైన ఆషాఢమాసం ప్రారంభం.

అర్థమైందండి. భక్తిభావాలు, ప్రకృతి అందాలు ఒకెత్తైతే స్త్రీమణుల అరచేత గోరింటాకులు, కొత్తగా పెళ్లైన జంట ప్రేమ విరహాలు మరోవైపు. మరి ఈనాటి మన మధురమైన సమయంలో ఆషాఢమాస ప్రాముఖ్యతను తెలుసుకుంటూ చిత్రగీతాలు వినేద్దాం. ముందుగా ఆహ్వానం చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర జంటగా పాడిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఎస్పి కృష్ణారెడ్డి.

తెలిసిందే. ఆషాఢంలో గోరింటాకు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడే నీకు, ఎక్కువసేపు ఉంచుకో అంటూ ఉండేది మా బామ్మ. గోరింటాకుని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇంటికి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో గోరింటాకు పెట్టుకోవడం ఆచారం. ఆరోగ్యపరంగా చూస్తే కూడా శరీరంలో వేడిని తగ్గించి గర్భాశయ సమస్యల్ని దూరం చేస్తుందట. ఇంకా గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం వల్ల అందంతో పాటు ఆషాఢంలో వాతావరణంలో ఏర్పడే తేమ వలన కలిగే బ్యాక్టీరియాను నిరోధించి చర్మాన్ని కాపాడుతుందట. కార్యక్రమంలో ఇప్పుడు కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో పి సుశీల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం చిత్రం గోరింటాకు.

0: ఊళ్ళల్లో జరిపే ప్రత్యేక పూజలు గుర్తొస్తాయి. అవునా? మరి ఇంకా పోతురాజుల నృత్యాలు, తీన్మార్ డప్పుల చప్పుళ్ళు, వేపాకుల సువాసనలతో జాతరే జాతర. ఇందులో భాగంగా అమ్మవారిని ఇంటి ఆడబడుచుగా భావించి పసుపు కుంకాలు, మంగళద్రవ్యాలు, చీర, సారే, ఇంకా పరమాన్నం బోనంగా సమర్పించడం సాంప్రదాయం. ఇంకా పచ్చిమట్టి కుండపై నిలబడి అమ్మవారు చెప్పే భవిష్యత్తు లక్షలాది తెలుగు ప్రజల నమ్మకం. మరి ఆ బోనాలని మరిపించే పాట దగ్గరగా దూరంగా చిత్రం నుండి ఈశ్వర్ మధుప్రియ జంటగా పాడిన పాట, సంగీతం రఘు కుంచే.
1: అమ్మ గండి పేడ గండి మైసమ్మ, మా ఊరు ఆడసల్ల ఉండాలని నీకు చూడబోనము తీసుకొని, మా పిల్ల బాబల్ని వెంట తీసుకొని నిన్ను కన్నులారా చూడాలని వస్తున్నాము.

ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది మన తెలంగాణ తెలుగు ప్రజలు భక్తితో అమ్మవారికి సమర్పించే బోనాలు. ఇంకా ఆదివారం అమ్మవారి

అదండి మరి సంగతి. ఆషాఢంలో అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయంతో పాటు శాకంబరిగా అలంకరించి కొలవడం మరో ఆచారం అనాదిగా వస్తోంది. శాకము అంటే కూరగాయలు, అంబరి అంటే వస్త్రంగా ధరించినది అని అర్థం. ప్రకృతి మనకు ప్రసాదించిన ఆహారాన్ని కృతజ్ఞతగా రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ఆరాధిస్తారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా శివరామరాజు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, సాహిత్యం చిర్రావూర్ విజయకుమార్.

ఆషాఢ శుద్ధ విదియ పూరి జగన్నాథాలయంలో ప్రపంచంలో భక్తులందరికీ దర్శనమివ్వడం కోసం ఆ జగన్నాథుడు ఆయన అన్న బలభద్రుడు సోదరి సుభద్రతో కలిసి స్వయంగా గుడి వెలుపలికి వచ్చి రథాలెక్కుతారని నమ్ముతారు. మరి నిన్న ఆ సంబరాలన్నీ అంబరాన్ని ఎక్కాయి కదండి. ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి ఈ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ. దీన్ని శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజుగా భావించి శయన ఏకాదశిగా పిలుస్తారు. ఇంకా వ్యవసాయ రైతులు ఏరువాక సాగించి పొలం పనులు మొదలుపెట్టే వ్యవసాయ పండుగలా కూడా జరుపుకోవడం సాంప్రదాయం. ఇంకా చాతుర్మాస్య ఉపవాస దీక్షలు మొదలయ్యే రోజు కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు రెండోయ్. కాలాగుణంగా ఏర్పడే మార్పుల వల్ల జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతి ఇవ్వడానికి ఉపవాస నియమాలు పాటించాలని పెద్దల మాట. మరి కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామదాసు చిత్రం నుండి మధుబాల కృష్ణ బృందం ఆలపించిన కీరవాణి సంగీతం విందాం.

మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి గురువు. మన భారతీయ సంస్కృతిలో పరమగురువుగా భావించే వేదవ్యాస మహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమిని మనం గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాం. గురు శబ్దంలో గు అనగా చీకటి, అజ్ఞానం, రు అంటే పోగొట్టేవారు. మన జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించే గురువులను పూజించే గురు పౌర్ణమిని ఆషాఢంలో విశేషంగా జరుపుకుంటాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆ గురువులను తలుచుకుంటూ ఎగిరే పావురమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఎస్పి కృష్ణారెడ్డి సంగీతం విందా, గీత రచన వేటూరి.

వెలసిన సురవరులు సనిపమ నిపమ రేరు గరిస సనిపని సనిపమ పని పమరి గరిస నిజరి గరి నిజరి మప సరి మపని సరి మప పరి మప్పని పమ పని సరిస నిజని పని స సనిప గరిప పమరి గరిస నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సమ పని సరిస.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ఆషాఢ మాస విశేషాలు వింటున్నారు. అసలు ఆషాఢంలో లగ్నాలు గృహప్రవేశాలు ముహూర్తాలు లేకపోయినా ఆధ్యాత్మికంగా ఆలయాలన్నీ కళకళలాడిపోతాయని చెప్పుకున్నాం కదా. మరి కానీ పాపం ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంట మాత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలా దూరంగా ఉంచడం మరో ఆచారం. అత్త అల్లుళ్ళు అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అంటూ కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. దీని వెనుకబున్న అసలు చిదంబ రహస్యం ఏమిటంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అటు అత్తగారిని ఇటు భర్తని అర్థం చేసుకుని బంధాల్ని బలపరుచుకోవడానికి కొంత సమయం కావాలి. అలాగే ఆషాఢంలో భార్యాభర్తలు కలిసుంటే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం, వ్యవసాయ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని నాడు ఈ ఆచారం పాటించేవారు. మరి ఇప్పటికీ మన తెలుగు కుటుంబాల్లో ఈ ఆనవాయితీ లేకపోలేదండోయ్. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్లారా, మరి మీ భర్తను ఊహించుకుంటూ పాడుకునే పాటని ఇప్పుడు మనం ప్రసారం చేస్తున్నాం. మారెమ్మ చిత్రం నుండి శృతిరాజన్ ఆలపించే ప్రశాంత్ విహారీ సంగీతం.

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన అల్లుడిని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి అత్తమామలు ఆషాఢపట్టి వేడుకలు జరిపిస్తారు. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు సాంప్రదాయ వస్తువులైన పెన్నులు, పిల్లలాడే గోళీలు, ఇంకా బంగారు వెండి మొదలైన వస్తువులను కానుకగా ఇవ్వడం ఆచారం. ఎందుకంటే పెన్నులు జ్ఞానం, వివేకాన్ని పెంచుతాయి. ఇంకా బాల్యంలో సరదాలను పంచే గోళీలు, ఇలాంటి ఆట వస్తువులను కూడా ఇస్తారట. ఎల్లప్పుడూ లక్ష్మీప్రదంగా, ఐశ్వర్యంతో తులతూగమని బంగారం, ఇంకా వెండి వస్తువుల్ని బహుమతిగా ఇచ్చే సాంప్రదాయం. కొత్త అల్లుళ్ళు, మరింకెందుకు ఆలస్యం? ఈ ఆషాఢంలో ఈ నెల్లాళ్ళు అత్తారిచ్చే ఆషాఢ పట్టిని తీసుకుని ఆమె కోసం ఎదురు చూడడమే. కార్యక్రమంలో ఇప్పుడు మేం ఫేమస్ చిత్రం నుండి రాహుల్ సిపిల్గంజ్ ఆలపించిన కళ్యాణ్ మాణిక్ సాహిత్యం.

ఆషాఢంలో కురిసే వానలు కొత్తగా పెళ్లైన దంపతుల ఆరాటానికి ప్రతీకగా వర్ణిస్తారు. తెలుగు సంస్కృతి సాహిత్యంలో ఈ వానలు నైరుతి ఋతుపవనాలు ముడిపడున్నాయండోయ్. మరి ఆ వర్షంలో తడుస్తూ చిలిపిగా సాగే పాట కార్తీక్ అంజనా సౌమ్య గానంలో విందాం. సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జేమేయర్.

ఆషాఢ మాసంలో సాంప్రదాయాలు ఆచారాలతో పాటు ఆహార నియమాలు ఉన్నాయండోయ్. ఆషాఢంలో తప్పనిసరిగా మునగాకుతో చేసిన పదార్థాలు తినాలని మన పెద్దల నియమం. ఎందుకంటే ఆషాఢంలో వాతావరణం మారి కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షించే విటమిన్స్

మరియు యాంటీఆక్సిడెంట్ శరీరానికి అత్యధిక రోగ నిరోధక శక్తి ఇవ్వడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆషాఢంలో మునగాకుతో చేసిన వంటకాల్ని ఆస్వాదిద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు శౌర్య చిత్రం నుండి కావ్య హేమచంద్ర జంటగా పాడిన పాటని వినేద్దాం.

0: ఆషాఢ మాసంలో సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు నియమాలు పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. తేలిగ్గా జీర్ణమయ్యే వేడి ఆహారాన్ని మాత్రం తీసుకోవడం, కాచి చల్లార్చిన నీటిని మాత్రం తాగడం, వాతావరణ మార్పుల వల్ల ఆషాఢంలో ఈగలు దోమలు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ నియమాల్ని ఖచ్చితంగా పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. కార్యక్రమంలో ఇప్పుడు మరో మంచి పాట వినేద్దాం. పైలం పిల్లగా చిత్రం నుండి యశ్వంత్ నాగ్ సంగీత సారథ్యంలో రామ్ మిర్యాల ఆలపించిన పదరచన ఆనంద్ గుర్రం.
1: ఎక్కడ ఎక్కడన్నుంటే అక్కడ అక్కడ నేనుంటా.

సరదాగా ఓ మంచి మాట చెప్పనా? తినే తిండిలో రుచి, మాట్లాడే మాటల్లో శుచి, మన తెలుగువారి గుండెల్లో ఉంటే మంచి, ఎప్పటికీ మారవండి. ఆషాఢం అంటే కొత్త జంట ప్రేమను పెంచుకునే సమయం. మరి ఈ ఆషాఢంలో ప్రకృతి ఇచ్చే చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, వేడివేడి ఆహారం తింటూ, చేతులకు పెట్టుకున్న గోరింటాకు పంటని నిండు నూరేళ్లు పండించుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. కార్యక్రమంలో చివరిగా రుద్రాంగి చిత్రం నుండి రమ్యా బెహ్రా శ్రీకృష్ణ జంటగా ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం విందాం.

0: ఇదిగో అమ్మాయి, మలయాళం తమిళం మహా దంచేస్తున్నావు, నీకు తెలుగు రాదా?
1: ఎందుకు రాదు? నాన్ ఆంధ్ర పెన్మణి ఆవేన్.

0: అంటే ఇక్కడని భేటీ వేసేస్తాను నిన్ను వదిలిపోలేనే.
1: అల్కణమి నానబాయిల్ కుంతివిని నన్నొడకల్వా?
2: సై నోడ్తీని నాన్ కన్నడక అరిగే ఆవేన్. మంగళూరు బోండా హుబ్బళ్ళి ఖేడా మైసూర్ పాక్ పకోడా తింటవ గండర గండా బిట్టవ